0: సులేఖు కవిడాను మందనావు సుజాన్ పొడి సాహెబ్ దయా
1: कृपा करे सही काम करायसी सेवक सेवा करे जिसने हुक्म मनायसी मनी होवे प्रमाण तक कसमें काम हेल पाएसी कसमें पावे सो करे मनो चिंदे सफल पाएसी ता करके पैदा जायसी ता करके पैदा जाए।